0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వనజాక్షి కళ్యాణి రాగవర్ణం ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఈమని లలితాకృష్ణ. శ్రీమతి లలిత బిగిన్స్ హర్ కాన్సర్ట్ విత్ ఏ కళ్యాణి రాగవర్ణం వనజాక్షి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి విజయాంబికి విజయనాగరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: Now listen to a composition of Muthaiya Bhagavathar, Vijayambike, in Rag Vijayanagari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే, బేగడ రాగం, రూపక తాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ by Srimati Eemani Lalita Krishna. Srimati Lalita continues her concert with a composition of Subbaraya Shastri, Shankari Neeve, in Raag Begada set to Rupak Taal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనై తినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Veena concert by Srimati Emani Lalita Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: యు హ్యావ్ జస్ట్ హర్డ్ ఎ త్యాగరాజ కృతి ఎందుకో నీ మనసు ఎన్రా కళ్యాణి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు ఎందుకో నీ మనసు కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు.
0: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి.
0: కంక్లూడింగ్ ద రిసైటల్ డాక్టర్ సేలం గాయత్రి వెంకటేషన్ నౌ ప్రజెంట్స్ ఎ తిల్లానా రిటన్ బై లాల్గుడి జయరామన్ ఇన్ రాగ్ రాగేశ్వరి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా తిల్లానా రాగేశ్వరి రాగం ఆదితాళం లాల్గుడి జయరామన్ రచనా.

0: Classical music program, you have heard too a vocal recital by Dr. Salem Gayathri Venkateshan, supported on violin by Meera Sivaramakrishnan, and on Mrudangam by Sri N. Ramakrishnan, and on Kanjira by Sri Neeru Kuman Shankar.
1: Karnataka Sangeetha Karyakramamlo meer intavarku Dr. Salem Gayathri Venkateshan gari gatra kacheri vinnaru. Vaadya sahakaram మీరా శివరామకృష్ణన్ వయోలిన్, శ్రీ ఎన్ రామకృష్ణన్ మృదంగం, నేరుకుణం శంకర్ కంజిరా.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: You have heard too. Carnatic Classical Music Program on Ragam 24/7, Anytime Indian Music. This program came to you from the studios of All India Radio Vijayawada.
1: Ragam Channel ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగపై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ నాటకురంజి రాగవర్ణం, ఆదితాళం ములైవీటు రంగస్వామి నెట్టువనర్ రచన.
2: Listen, Carnatic Classical Flute Concert by Kumari Jayaprada Ramamurthy. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri G. Ramachandran. Kumari Jayaprada begins her concert with a varnam of Mulai Veetu Rangaswamy Nattuvanar Chalamela in Rag Natakuranji set to Adital.

0: ఇప్పుడు వినండి కామాక్షి కామకోటి పీఠవాసిని ముత్తుస్వామి దీక్షితర్ కృతి రాగం సింహేంద్ర మధ్యమం రూపకతాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో చివరిగా వినండి సరోజదళ నేత్రి శ్యామశాస్త్రి కీర్తన రాగం శంకరాభరణం ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ కాన్సర్ట్ బై కుమారి జయప్రద రామమూర్తి. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ జి రామచరణ్. కుమారి జయప్రద కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి సరోజదళ నేత్రి ఎన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వాయిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute concert by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri G. Ramachandran. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.